పిల్లడు నా మయన్ లిస్నర్, డాక్టర్ హిదర్ మయన్ లిస్నర్, చిద్దగా మెహరాన్ మోటార్ కార్ జమంగ్ దగ్గర రేడియో లిస్నర్ ఒకటి నజబ బ్యాన్ లక్ నడి జాత్ మే ఇంతిహా ఖుషాలేం పదగ గటలు కితాస్ బమంగ్ శ్రద్ధగ మరస్త గవై చెప్పల్ నిజ్ది కాస్మెటిక్ జనరల్ మెడికల్ స్టోర్ తో బజాన్ రసవై అవసాన్ ద పార బబి లడోనా గోల్డ్ క్రీమ్ అఖలేజి యఖో మెహరాన్ మోటార్ కార్ మరోస్తే దిజి బిలడోనా స్టికర్ పి లగి గి తాకి నా బాద బాకైదా మంగ్ పది బాని ప సోషల్ మీడియా వీడియో గాని షేర్ కవు అవతాస్త బద అఖ్తర్ నమ్మ కి బఖైర్ సరా దగ ద మెహరాన్ మోటార్ కార్ వీడియో ప బిలడోనా ప పేజ్ ఓ ద డాక్టర్ హిదర్ అలీ మోమన్ ప పేజ్ బాని బా తాస్త అప్లోడ్ కవు జి దదిన ఇలావ సమంగ్ ద బిలడోనా కాస్మెటిక్స్ వాక్సా బద గ గట డ్రా కి మంగ సరా ద ఉమ్రే ముకమల్ పేకేజ్ దై ఓస్ దిల్ తజ బ్యావై మా జిదగ ద